నమ అష్టపది సిమరౌ సిమర సిమర సుఖ పావౌ కల కలేశ తన మాహి మిటావౌ సిమరౌ జాస బిసంబర ఏకై నామ జపత అగణత అనేకై వేద పురాణ సిమ్రత సుదాఖ్యర కీనే రామ నామ ఏక ఆఖ్యర ఇన్కా ఏక జిస జీ బసావై తాకి మహిమా గనీ నా ఆవై కాంఖీ ఏక దర్శ తుహారో నానక ఉన సంగ మోహే ఉధారో సుఖ మని సుఖ అమృత ప్రభ నామ భగత జనా కై మన బిశ్రామ రహౌ ప్రభ కై సిమరన గర్భ నా బసై ప్రభ కై సిమరన దుఃఖ జమ నసై ప్రభ కై సిమరన కాల పరహరై ప్రభ కై సిమరన దుష్మన టరై ప్రభ సిమరత కాశ బిఘన్ న లాగై ప్రభ కై సిమరన అనుదిన జాగై ప్రభ కై సిమరన పౌ నా వ్యాపై ప్రభ కై సిమరన దుఃఖ నా సంతాపై ప్రభ కా సిమరణ సాధక సంగ సర్వ నిధాన నానక హర రంగ ప్రభ కా సిమరణ రిద్ధ సిద్ధ నవనీత ప్రభ కా సిమరణ జ్ఞాన ధ్యాన తత్ బుద్ధ ప్రభ కా సిమరణ జప తప పూజా ప్రభ కా సిమరణ బినుసై దూజా ప్రభ కా సిమరణ తీర్థ ఇసనానీ ప్రభ కా సిమరణ దర్గహ మానీ ప్రభ కా సిమరణ హోయ సుఫలా ప్రభ కా సిమరణ సుఫల ఫలా సే సిమర జిన ఆప సిమరాయ నానక తాక లాగో పాయ ప్రభ కా సిమరణ సబ తే ఊచా ప్రభ కా సిమరణ ఉదరే మూచా ప్రభ కా సిమరణ తృష్ణా బుజ్జ హై ప్రభ కా సిమరణ సబ కీ సుజ్జ హై ప్రభ కా సిమరణ నాహీ జామ త్రాసా ప్రభ కా సిమరణ పూరన ఆశా ప్రభ కా సిమరణ మన కీ మల జాయ అమృత నామ రిద్ మాహే సమాయ ప్రభ జీ బసై సాధ కీ రసనా నానక జాన కా దాసన దసనా ప్రభ కో సిమరహ సే ధనవంతే ప్రభ కో సిమరహ సే పతవంతే ప్రభ కో సిమరహ సే జాన ప్రవాన్ ప్రభ కో సిమరహ సే పురుఖ ప్రధాన ప్రభ కో సిమరహ సే బే మొహతాజే ప్రభ కో సిమరహ సే సర్భ కే రాజే ప్రభ కో సిమరహ సే సుఖవాసీ ప్రభ కో సిమరహ సదా అవినాశీ సిమరంతే లాగే జిన ఆప దయాలా నానక జన కీ మంగైర వాలా ప్రభ కో సిమరహ సే పర ఉపకారీ ప్రభ కో సిమరహ తిన సద బలహారీ ప్రభ కో సిమరహ సే ముఖ సుహావే ప్రభ కో సిమరహ తిన సుఖ బిహావే ప్రభ కో సిమరహ తిన ఆత్మ జీతా ప్రభ కో సిమరహ తిన నిర్మల రీతా ప్రభ కో సిమరహ తిన ఆనంద కనేరే ప్రభ కో సిమరహ బస హై హర నేరే సంత కృపా తే ఆన దిన జాగ నానక సిమరణ పూరై భాగ ప్రభ కై సిమరణ కార్జ పూరే ప్రభ కై సిమరణ కా బహు న చూరే ప్రభ కై సిమరణ హర గుణ బాణీ ప్రభ కై సిమరణ సహజ సమానీ ప్రభ కై సిమరణ నిహచల ఆసన ప్రభ కై సిమరణ కమల బిగాసన ప్రభ కై సిమరణ అనహద చూనకార సుఖ ప్రభ సిమరణ కా అంత నా పార సిమరహ సే జన జిన కౌ ప్రభ మయా నానక తిన జన సరణీ పయా హర సిమరణ కర భగత ప్రగటాయ హర సిమరణ లాగ భేద ఉపాయ హర సిమరణ భయ సిద్ధ జతి దాతే హర సిమరణ నీచ చహ కుంఠ జాతే హర సిమరణ ధారీ సబ తరణా సిమర సిమర హర కారణ కరణా హర సిమరణ కీయో సగల అకారా హర సిమరణ మై ఆప నిరంకారా కర కృపా జిస ఆప బుజాయా నానక గురుముఖ హర సిమరణ తిన పాయా సలోక దీన దర్ద దుఃఖ పంజనా ఘాట ఘాట నాథ అనాథ శరణ తుమ్మహారీ ఆయో నానక కీ ప్రభ సాథ అష్టపది జహ మాత పితా సోత మీత న పాయి మన ఊహా నామ తేరా సంగ సహాయి జయ మహాపయాన దూత జమ దల తహ కేవల నామ సంగ తేరా చల్లై జహ ముష్కల హోవే ఆత భారీ హర కో నామ కిన మాహే ఉధారీ అనక పునః చరణ కరత నై తరై హర కో నామ కూట పాప పర హరై గురుముఖ నామ జపహో మన మేరే నానక పావహ సుఖ కనేరే సగల శ్రేష్ఠ కో రాజా దుఖియా హర కా నామ జపత హోయ సుఖియా లాఖ కరోరీ బంధ నా పరై హర కా నామ జపత నిస తరై అనేక మాయా రంగ తిఖ నా బుజావై హర కా నామ జపత అఘావై జిహ మార్గ ఇహో జాత అకీలా తహ హర నామ సంగ హోత సుహిలా ఐసా నా